0: ఏదై మర్చు మరణాయి టర్దైన కాల కే గరీ మలాయి సద్భర్ బాసీ పయ గరుళా ఉపాయ చేయి నవయ అవశ్య మరుళా హస్తాదం లేదా
1: పూర్వక రాజే పాలన తాహా గర్జే హరిచంద్రజీ।